0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయ ఇదు ఏ
2: ఏక చతుర నార అమ చోడగలేది
3: ఏక చతుర నార అమ్మ పకడక రకగది